అంది. సౌరుడైతే కలిసం అంది జనపేకడే నా ముఖం మళ్ళీ ఆ సౌ సభలో జన్మతినా గుర్మజ్జిన మన జనపాసాటాలియా హాసం జనామిల కాసోయా వల్పాయా పూర్కమానంది హాసా మేరే బాబ్లా జనం మేలు జహాంజ జాంజ స్వాంది